పరిపుస్తక సందేహబాధం శిల్ప జుస్పగల్ సుమాదం ముక్తు పెప్పు కుంసారం త్రిపాల్ తెగల్ విచారం గల్ మాలా తిల్క్లిడా తిందో తొత్తి వస్త్ర పాఠం.